0: Hello. హలో
1: హలో సార్,
0: హలో,
1: నమస్కారం.
0: నమస్కారం అండి. కర్రల ఎఫ్ఎం రేడియో.
1: అలంపూర్ సార్, నా దేశాన్ని.
0: ఓకే, మీ పేరండి?
1: నా పేరు దేశామి సార్, అలంపూర్.
0: దేశామి. అచ్చా, చెప్పండి దేశామి గారు, బాగున్నారా?
1: బాగున్నా సార్, అందరు బాగున్నా సార్.
0: ఓకే.
1: గోలగోపన్నలో ఒక పాట వినిపించండి సార్.
0: గోవుల గోపన్న ఏ పాట అండి?
1: అదే నాగేశ్వరరావు పాట పాట
0: నాగేశ్వరరావు పాట.
1: అసలు కాసుకుంటా.
0: అచ్చా, వినరా వినరా అనేదేనా?
1: అవును సార్, అవును సార్.
0: ఓకే, మీరు కోరినట్టుగా.
1: అందరు కరెక్ట్ సార్.
0: ఓకేనండి, వాళ్ళందరి కోసం మీరు కోరుతున్న పాటను వినిపిస్తున్నాం. ఓకేనండి.
1: మంచి, రైట్ సార్.
0: ఓకే, గుడ్ నైట్ అండి.

0: హలో, నమస్కారం అండి. కర్నూల్ ఎఫ్ఎం రేడియో.
1: నమస్తే సార్.
0: చెప్పండి.
1: చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్.
0: గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి, మీ పేరండి?
1: మేము హైదరాబాద్ అండి. నా పేరు బాలాజీ, మాట్లాడుతున్నాను.
0: ఓకే బాలాజీ గారు, బాగున్నారా?
1: చాలా బాగున్నాను సార్. లాస్ట్ టైం లో అప్పుడెప్పుడు మాట్లాడాను, తర్వాత ఇప్పుడు కాల్ కలిసింది సార్.
0: అచ్చా అచ్చా, ఓకే. మరి మీకు ఏ చిత్రం నుంచి పాట కావాలంటారు?
1: ఈరోజు హిట్ చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ గారి జయంతి అండి. వారు ఎన్నో మంచి చిత్రాలు అందించారు మనకు.
0: ఓకే.
1: వారు మంచి ఈ తరానికి, అప్పటి తరానికి కూడా అందరికీ కూడా దగ్గర చిత్రాలు. ఈ తరంలో నచ్చిన చిత్రం అంజీ.
0: ఓకే ఓకే.
1: అంజీలో నుంచి మిరపకాయ బజ్జీలు, మంచి హుషారైన పాట.
0: నేనేమనుకున్నానంటే మీరు అరుంధతి చిత్రం నుంచి పాట అడుగుతారు అనుకున్నాను. అది దానికి కూడా కోడి రామకృష్ణనే కదా డైరెక్టరు అని చెప్పేసి. ఇది కూడా ఈ పిక్చర్ కూడా బాగుంది, బాగుందండి. ఓకే, మీరు అడిగినట్లుగానే మీ అంజీ చిత్రం నుంచి మిరపకాయ బజ్జి పాటను వినిపిస్తున్నాం. మరి విని ఆనందించండి. ఓకేనండి బాలాజీ గారు. ఓకే ఓకేనండి. మీతో మాట్లాడుతున్నప్పుడు నాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. మన శ్రోతలందరితో ఆప్యాయంగా మాట్లాడుతుంటే చాలా బాగుంటుంది. ఓకేనండి, మరి మీకు పాట వచ్చేస్తుంది, విని ఆనందించండి. ఓకేనండి. ఓకే, గుడ్ నైట్ అండి.
2: వస్తవా, నాతో వస్తవా.

0: హలో హలో, నమస్కారం అండి. కర్నూల్ ఎఫ్ఎం రేడియో.
1: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి, చెప్పండి మీ పేరండి.
1: నా పేరు నరసింహ సార్.
0: నరసింహ, చెప్పండి. నరసింహ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? తాండ్రపాడు నుంచి చేస్తున్నారా? మీకు ఏ చిత్రం నుంచి పాట కావాలంటారండి? హలో, మీరు రేడియో కొంచెం దూరం ఉండండి, అది రీసౌండ్ వస్తుంది. ఘరాన మొగుడు. అచ్చా, దీంట్లో ఓకేనండి. పాడతారండి మీరు? బాగానే పాడుతున్నట్లు అనిపిస్తాను, పాడతారేమో ఒకసారి చూద్దామని చెప్పేసి. ఓకేనండి, మీరు అడిగినట్లుగానే ఆ పాటని ప్రసారం చేస్తున్నా, విని ఆనందించండి. ఓకేనండి.

0: హలో,
1: నమస్కారం రామ్జన్ సార్.
0: నమస్కారం అండి. ఏం పేరండి మీ పేరు?
1: కర్నూలు నాగరాజు, సీకామ్ సెంటర్ సార్.
0: కర్నూలు నాగరాజు, సీకామ్ సెంటర్ నుంచి కాల్ చేస్తున్నారా?
1: అవును సార్.
0: నాగరాజు గారు బాగున్నారా?
1: బాగున్నాం సార్. మీరు బాగా కామెడీగా తమాషగా చేస్తారు సార్,
0: అట్లా అంటారా?
1: చాలా సంతోషం సార్, హ్యాపీ మీరు వచ్చినారంటే డ్యూటీకి.
0: ఓకే, నాకు కూడా, నాకు శ్రోతలతో ఇట్లా మాట్లాడుతున్నామంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది, అందుకే అలా మాట్లాడుతుంటాను. మళ్ళీ మీరు ఏమనుకోకూడదు.
1: ఏమనుకోం సార్, మీరు మాట్లాడేది కావాలి, మాకు పాట ముఖ్యం కాదు.
0: అచ్చా అచ్చా, అంతే, అదే కరెక్టే. కానీ ఇప్పుడు మీకు ఈ కార్యక్రమానికి ఈరోజు మీరు ఆఖరి శ్రోత కాబట్టి మీరు ఏదో పాట చెప్పేస్తే నేను వెతికేస్తుంటాను, మనం మాట్లాడదాం.
1: ఓకే, బ్రహ్మగారి చరిత వినరా వినరా ఓ నరుడ,
0: శ్రీమద్ విరాట్ వీర బ్రహ్మేంద్ర, అదే కదా?
1: అవును సార్. ఇంకా చిన్న సలహా సార్,
0: చెప్పండి చెప్పండి.
1: మీరు పాట సగసగమేంటి సార్, శ్రోతలు చాలా మంది వెయిట్ చేస్తుంటారు ఫోన్ కోసం.
0: అంటే మనకి ఏమైతుందంటే పరిస్థితి, మనకు హాఫ్ అన్ అవరే కాబట్టి ఇది
1: పాట, అందుకనే నేను చెప్పేది పూర్తి.
0: అంటే మరీ అంత తక్కువ వేస్తే కూడా బాగుండదు కదా, అందుకని.
1: ఏమనుకోరు సార్, ఎందుకంటే శ్రోతలు మేము మాట్లాడాలని అందరు తాపత్ర పడుతుంటారు, దానికోసం చెప్తున్నాను అంతే.
0: అంటే కరెక్టే, కాకపోతే మనకేమైతుందంటే మరీ అంత తక్కువ పాట వేస్తే కూడా వినే వాళ్ళకు కూడా అది మరీ సాటిస్ఫాక్షన్ కలగదు అన్నమాట.
1: ఈ మాట కూడా కరెక్టే,
0: దానికోసం అంతే.
1: సగం సగం పాట వేసి 9 పాటలు వేసింది ఆయమ్మ, మీరు కూడా చేస్తే బాగుంటది.
0: శ్రీమద్
1: సార్ రావడం లేదు సార్? ఏమి?
0: అవునండి,
1: అవునవును.
0: దీంట్లో ఏ పాట అన్నారు మీరు?
1: వినరా వినరా ఓనరుడా.
0: ఓకే ఓకే, ఓకే ఓకే. మరి మీకోసం ఆ పాటను ప్రసారం చేస్తున్నాం, మరి విని ఆనందించండి. ఓకేనండి నాగరాజు గారు. ఓకేనండి, మన రేడియో శ్రోతలందరి కోసం మీరు అడుగుతున్న ఈ పాటను. ఓకేనండి, ఓకే, గుడ్ నైట్ అండి నాగరాజు గారు, బాయ్.
2: బ్రహ్మం మాట పొల్లు బోధురా, కాల జ్ఞానం కల్లగాదురా, వినగా వినగా.

వినద వినద ఓ నరుడా బ్రహ్మం మాట పొల్లు బోదురా కాల జ్ఞానం కల్లగాదురా వినద వినద ఓ నరుడా సంపాదిస్తే సంపద పన్ను.

ಬದಿ ಓಚುಕ ಪೊಯ್ಯೆ ಬನ್ನು ವಿನದ ವಿನದ ಓ ನರುಡಾ ఎక్కువ బిడ్డల కనడం తప్పని వితండవాదం చేస్తారు పిచ్చి శాసనాలు చేస్తారు పచ్చగా పెరిగే హైందవ జాతిని ఉచ్చు వేసి ఉరిదీస్తారు వినద వినద ఓ నరుడా భూమికి పరిమితి

హలో కర్నూలు ఎఫ్ఎం. ఈనాటి ఈ కార్యక్రమంలో శ్రోతల ఫోన్ ద్వారా కోరిన తెలుగు చిత్రగీతాలను ప్రత్యక్ష ప్రసారములు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 8:30 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

అందు ఒక బాల సన్యాసి వెలసేను. అన్నాహారాలేమి ముట్టక ఆశ్చర్యము కలిగించేను వినద.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పివికేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. దేశ యువత సంక్షేమమే ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ అంశానికి సంబంధించి చర్చలకు రావాలని విద్యార్థులకు కేంద్ర అణుశక్తి శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ విజ్ఞప్తి చేశారు. ఇండో పసిఫిక్కు సహకారం చేయడానికి భారతదేశం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ స్పష్టం చేశారు. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఈరోజు జరిగిన జింబాబ్వేతో జరిగిన తొలి T20 క్రికెట్ మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వార్తల వివరాలు. దేశ యువత సంక్షేమం భవిష్యత్తు కంటే తమకు మరేది ముఖ్యం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీలకు పాల్పడే నిందితులకు అత్యంత వేగంగా కఠినమైన శిక్షలు పడేలా చూసేందుకు ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడడమే ధ్యేయంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి తక్షణమే అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ప్రధానమంత్రి హెచ్చరించారు. ప్రాంతీయ స్థిరత్వానికి స్వేచ్ఛాయుత బహిరంగ సుసంపన్నమైన ఇండో పసిఫిక్ సంబంధాలను బలోపేతం చేయడానికి భారతదేశం కట్టుబడి ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ స్పష్టం చేశారు. మనీలాలో జరిగిన 21వ తూర్పు ఆసియాన్ సదస్సులో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ అంతర్జాతీయ జలమార్గాలు సురక్షితంగా అడ్డంకులు లేకుండా ఉండాలని, పశ్చిమాసియా సంఘర్షణను ముగించడానికి దౌత్యపరమైన చర్చలు అవసరమని చెప్పారు. ప్రపంచ వ్యవస్థ అనిశ్చితంగా అస్థిరంగా ఉందని, ఇక్కడ పరస్పర ఆధారపడటం ఉమ్మడి ప్రయోజనాలతో పాటు పోటీతత్వం వైరుధ్యాలు కూడా సహజీవనం చేస్తున్నాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాలు తీవ్ర నిరసనల మధ్య పార్లమెంటు కార్యకలాపాలకు ఈరోజు అంతరాయం ఏర్పడింది. విపక్షాల నినాదాలు, ఆందోళనల కారణంగా పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. లోక్సభలో వరుస వాయిదాల అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు మరోసారి నినాదాలతో సభలో గందరగోళం సృష్టించారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రిసైడింగ్ అధికారి దిలీప్ సైకియా విజ్ఞప్తి చేసినప్పటికీ విపక్షాల ఆందోళనలు కొనసాగడంతో ఆయన సభను రేపు ఉదయం 11 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. రాజ్యసభలోనూ ఇదే విధమైన ఉత్కంఠ వాతావరణం నెలకొంది. మధ్యాహ్నం 3 గంటలకు సభ తిరిగి ప్రారంభమైనప్పుడు నీట్ అంశంపై ప్రతిపక్షాలు మళ్లీ నిరసనలకు దిగాయి. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ, కాంగ్రెస్ పార్టీ నీట్ అంశంపై కేవలం నిరసనలు తెలుపుతోందే తప్ప చర్చకు ముందుకు రావడం లేదని విమర్శించారు. డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సభను నడిపించేందుకు ప్రయత్నించినప్పటికీ విపక్షాల గందరగోళం మధ్య సభను రోజంతా వాయిదా వేయాల్సి వచ్చింది. కేంద్ర మంత్రి, రాజ్యసభ పక్ష నేత జగత్ ప్రకాష్ నడ్డా ప్రతిపక్షాల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. విపక్షాల ప్రవర్తన అత్యంత బాధ్యతారహితంగా ఉందన్నారు. సభలో చర్చ జరగడం కానీ, సభ సజావుగా సాగడం కానీ విపక్షాలకు ఇష్టం లేదని ఆరోపించారు. మొదట్లో కాంగ్రెస్ పార్టీ నీటిపై చర్చ కావాలని డిమాండ్ చేసింది. దానికి ప్రభుత్వం కూడా సిద్ధమని ప్రకటించింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ మాట మార్చి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ కొత్త నిబంధనలు పెడుతోందని జేపీ నడ్డా విమర్శించారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ అంశానికి సంబంధించి చర్చలకు రావాలని విద్యార్థులకు కేంద్ర అణుశక్తి శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ విజ్ఞప్తి చేశారు. నిరసనలు తెలుపుతున్న విద్యార్థులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. విద్యార్థులు తమ ఆందోళనలు విరమించి చర్చలకు ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. న్యూఢిల్లీలో పాత్రికేయులతో మాట్లాడిన కేంద్ర మంత్రి, గత 24 గంటల్లోనే నిరసనకారుల ప్రతినిధులకు ప్రభుత్వం తరఫున 4 సార్లు చర్చల ప్రతిపాదనలు పంపామని వెల్లడించారు. ఆందోళన బాటపట్టిన యువతకు తాము బహిరంగ ఆహ్వానం పలుకుతున్నామని ఈ చర్చల్లో కేంద్ర మంత్రి జేపీ

0: నడ్డాతో పాటు తాను కూడా పాల్గొంటానని ఆయన తెలిపారు. చర్చలు లేకుండా ఎలాంటి సమస్యకు పరిష్కారం దొరకదని ఆయన ఈ సందర్భంగా పేర్కొంటూ,
1: और प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी स्वयं बहुत संवेदनशील है इस विषय को लेकर के. उन्होंने जैसे सोहे भी अपने कथन में कहा कि सर्वाधिक प्राथमिकता और इम्पोर्टेंस और महत्व वो देते हैं युवाओं के हितों को, और इसी से प्रेरित होकर के उन्होंने ये निर्णय लिया कि जितने भी पेपर लीक के जिम्मेवार दोषी लोग पाए जाएंगे उनको फास्ट ट्रैक के माध्यम से फैसला होगा, ताकि जल्दी निर्णय हो और एक निर्णायक कार्रवाई भी हो. एंड दिस इज अ पार्ट ऑफ द सीरीज ऑफ कंटिन्यूस स्टेप्स बीइंग टेकन बाय द गवर्नमेंट फॉर द सेफगार्ड ऑफ द वेलफेयर ऑफ द इंटरेस्ट ऑफ द स्टूडेंट्स.
0: ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 800 నంబరుకు లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపు సాయంత్రం వరకు పంపవచ్చు. ఆంధ్రప్రదేశ్లో 679.71 కోట్ల రూపాయలతో 42వ నంబరు జాతీయ రహదారి విస్తరణ పనులకు ఆమోదం లభించిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని ముదిగుబ్బ నుండి కదిరి వరకు ఉన్న జాతీయ రహదారి 42 విస్తరణ బలోపేత పనుల కోసం 679.71 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని సామాజిక మాధ్యమం వేదికగా ఈరోజు వెల్లడించారు. ప్రస్తుతం పేవ్డ్ షోల్డర్స్తో కూడిన రెండు వరుసల రోడ్డుగా ఉన్న ఈ రహదారిని పేవ్డ్ షోల్డర్స్తో కూడిన 4 వరుసల హైవేగా ఆధునీకరించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలతో పాటు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు బెంగళూరు, విజయవాడ, కోల్కతా బీకేవీ ఎక్స్ప్రెస్ వేతో పాటు తిరుపతి, చెన్నై నగరాలకు నేరుగా ఎలాంటి అంతరాయం లేని రవాణా సౌకర్యం లభించనుంది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ అంశంపై పార్లమెంటులో చర్చించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సమర్థవంతమైన విధానాన్ని రూపొందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, నిందారోపణలు చేసుకోవడం, లక్ష్యాలను నిరంతరం మార్చడం వంటివి మానుకుని పేపర్ లీకేజీ వంటి తీవ్రమైన సమస్యపై ప్రతిపక్ష పార్టీలు అర్థవంతమైన పార్లమెంటరీ చర్చలో పాల్గొనాలని అన్నారు. ప్రశ్నాపత్రాల లీకులు ఏ ఒక్క ప్రభుత్వానికో లేదా రాజకీయ పార్టీకో పరిమితమైన సమస్య కాదని, ఇది జాతీయ ఆందోళన అని అన్నారు. ఈ సమస్యపై నిజాయితీతో కూడిన చర్చ జరగాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషయంపై లోతైన చర్చ జరగడానికి పార్లమెంటు అత్యంత అనువైన వేదిక అని జేపీ నడ్డా పేర్కొన్నారు. గత 99 సంవత్సరాలలో ప్రసార రంగం రేడియో నుండి టెలివిజన్కు, ప్రస్తుతం డిజిటల్ స్ట్రీమింగ్కు పరిణామం చెందిందని ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది పేర్కొన్నారు. జాతీయ ప్రసార దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన ఈరోజు ఆకాశవాణితో మాట్లాడుతూ, దేశ విదేశాల్లోని వీక్షకులు, శ్రోతల కోసం ప్రసార భారతి అన్ని రకాల వినోదాత్మక, సమాచార, విద్యాపరమైన కంటెంట్ను నిరంతరం అందిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. ప్రసార భారతి ఇటీవల ప్రారంభించిన ఓటీటీ ప్లాట్ఫామ్ వేవ్స్ ఇప్పటికే సుమారు 10 లక్షల మంది ఖాతాదారులను సొంతం చేసుకుందని, ఇది అత్యంత వేగంగా వృద్ధి చెందుతోందని హర్షం వ్యక్తం చేశారు. అందుబాటులోకి వస్తున్న సరికొత్త అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ప్రేక్షకులు నాణ్యమైన కంటెంట్ను అందించేందుకు ప్రసార భారతి నిరంతరం కృషి చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. జింబాబ్వేతో 3 T20ల సిరీస్లో భాగంగా హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఈరోజు జరిగిన తొలి క్రికెట్ మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని భారత్ 13.2 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత్ బ్యాట్స్మెన్లు వైభవ్ సూర్యవంశీ 50, ఇషాన్ కిషన్ 35 పరుగులతో రాణించారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో ఈరోజు 11వ అఖిల భారత పోలీస్ జూడో క్లస్టర్ 2026 క్రీడా పోటీలను కేంద్ర హోంవ్యవహారాల శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు.

ఈ లక్ష్యాన్ని భారత్ 13.2 ఓవర్లలోనే 3 వికెట్ల కోల్పోయి ఛేదించింది. భారత్ బ్యాట్స్మెన్లు వైభవ్ సూర్యవంశీ 50, ఇషాన్ కిషన్ 35 పరుగులతో రాణించారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో ఈరోజు 11వ అఖిల భారత పోలీస్ జూడో క్లస్టర్ 2026 క్రీడా పోటీలను కేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కేంద్ర బడ్జెట్లో క్రీడలకు 4,480 కోట్ల రూపాయలు కేటాయించి దేశంలో క్రీడల అభివృద్దికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ యువత సంక్షేమమే ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ అంశానికి సంబంధించి చర్చలకు రావాలని విద్యార్థులకు కేంద్ర అణుశక్తి శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ విజ్ఞప్తి చేశారు. ఇండో పసిఫిక్కు సహకారం చేయడానికి భారతదేశం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ స్పష్టం చేశారు. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఈరోజు జరిగిన జింబాబ్వేతో జరిగిన తొలి టీ20 క్రికెట్ మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

లలితగీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 8:45 కావస్తోంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. హిందీ ఫిలిం గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా బాజీగర్ చిత్రం నుంచి ఈ పాటను వినండి.

ఎథరాజ్ ఈ చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్, ఆల్కా యాగ్నిక్, జయేష్ గాంధీ ఆలపించిన గీతం. సంగీతం హిమేష్ రేషమియా.

దిల్ చాతా హై. ఈ చిత్రం నుంచి శంకర్ మహదేవన్ ఆలపించిన గీతం. గీత రచన జావేద్ అఖ్తర్, సంగీతం శంకర్ ఈశాన్ లాయ్.

దిల్సే చిత్రం కోసం లతా మంగేష్కర్, ఐ కుమార్ ఆలపించిన గీతం, గీత రచన గుల్జార్, సంగీతం ఏఆర్ రెహమాన్.

శ్రోతలు ఇంతవరకు హిందీ ఫిలిం గీతాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఏకచిత్ర గానం ఈనాటి ఈ కార్యక్రమంలో పరువు చిత్రం నుంచి పాటలు వింటారు. ఆలపించిన వారు రంజిత్, సాకేత్, కైలాస్ ఖేర్, సైంధవి, హేమచంద్ర, రాహుల్ నంబియార్. సాహిత్యం సీతారామశాస్త్రి, చంద్రబోస్, అనంత శ్రీరామ్. సంగీతం మణిశర్మ. వినండి పరుగు

0: ఏకచిత్ర గానం శీర్షికన మీరింతవరకు పరుగు చిత్రం నుంచి పాటలు విన్నారు. ఆలపించిన వారు రంజిత్, సాకేత్, కైలాస్ ఖేర్, సైంధవి, హేమచంద్ర, రాహుల్ నంబియార్. సాహిత్యం సీతారామ శాస్త్రి, చంద్రబోస్, అనంత శ్రీరామ్. సంగీతం మణిశర్మ.
1: మన్ కీ బాత్ మాననీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారత్ కి జనతా సే సాజా కరేంగే అప్నే మన్ కీ బాత్ రవివార్ సుబహ్ 11 బజే ఆకాశవాణి కే సభీ కేంద్ర సభీ చానల్ ఇసే ప్రసారిత్ కరేంగే ఏక్ సాథ్ సాథ్ హీ ఇస్కా ప్రసారణ దూరదర్శన్ కే నేషనల్, న్యూస్ డిడి భారతి, డిడి ఇండియా, డిడి ఉర్దూ ఔర్ డిడి కిసాన్ చానల్ పర్ భీ కియా జాయేగా. తో యాద్ రఖే రవివార్ సుబహ్ 11 బజే మన్ కీ బాత్.
2: ఊరుకోండమ్మా, ఇందాకనే చూస్తున్నాం. ఒక బిందు పెట్టే 10 బిందులు నీళ్ళు కింద పోతున్నాయి. ఓల్ ధర తోడబెట్టుకోండి, అందరికి వస్తాయి.
3: కుళాయిల వద్ద నీటిని వృధా చేసి తాగునీటి కష్టాలు కొని తెచ్చుకోకండి.
1: మన్ కీ బాత్ మాననీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారత్ కి జనతా సే సాజా కరేంగే అప్నే మన్ కీ బాత్ రవివార్ సుబహ్ 11 బజే. माननीय प्रधानमंत्री के प्रसारण के तुरंत बाद मन की बात का प्रादेशिक भाषाओं में अनुवाद आकाशवाणी और दूरदर्शन के संबद्ध प्रादेशिक केंद्रों से किया जाएगा. मन की बात के प्रादेशिक भाषाओं में अनुवाद का पुनः प्रसारण रात 8 बजे आकाशवाणी और दूरदर्शन के सभी प्रादेशिक केंद्रों से किया जाएगा. तो याद रखें, रविवार सुबह 11 बजे मन की बात.

0: ఓబేసన్నా, సరుకులు పట్టి ఇచ్చింటి కట్టినావా?
1: ఆ ఎప్పుడో కట్టినానమ్మా, ఎత్కబా.
0: ఎట్లా ఎత్కపోయేది? నువ్వేమన్నా క్యారీ బ్యాగ్ ఇచ్చినావా?
1: క్యారీ బ్యాగులు బ్యాన్ అంట కదమ్మా, అవి ఎట్లా?
0: క్యారీ బ్యాగ్ కు 2 రూపాయలు ఖర్చు అవుతుందని కథలు చెప్పాకు. వేలకు వేలు సరుకులు కొంటాం గాని క్యారీ బ్యాగ్ ఇచ్చేకి బాధ. బ్యాన్ అంట బ్యాన్.
2: చట్టాలు ఎన్ని చేసినా మనం ఆచరించుకుంటే వ్యర్థమే. చిత్తశుద్ధితో క్యారీ బ్యాగుల వాడకం ఆపండి, పర్యావరణాన్ని పరిరక్షించండి.
3: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. అలనాటి మధుర గీతాలు వింటారు. ముందుగా ఆస్తిపరులు చిత్రం కోసం పి. సుశీల ఆలపించిన గీతం, సంగీతం కెవి మహదేవన్.

మురిపించే మువ్వలు ఈ చిత్రం కోసం ఎస్ జానకి ఆలపించిన గీతం, గీత రచన ఆరుద్ర, సంగీతం ఎస్వి సుబ్బయ్య నాయుడు

పూజాఫలం ఈ చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన గీతం, సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

రంగులు రాట్నం ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన గీతం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు, గోపాలం

0: मन की बात, माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी भारत की जनता से साझा करेंगे अपने मन की बात रविवार सुबह 11 बजे आकाशवाणी के सभी केंद्र सभी चैनल इसे प्रसारित करेंगे एक साथ। इसके अतिरिक्त दूरदर्शन के यूट्यूब चैनल और प्रसार भारती के ऐप न्यूज ऑन एयर पर सजीव प्रसारण लाइव स्ट्रीमिंग के माध्यम से। तो याद रखें रविवार सुबह 11 बजे मन की बात।
1: శ్రోతలు ఇంతవరకు అలనాటి మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 11:00 కావస్తోంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. నిలయంలో సమయం సరిగ్గా 11:15. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 102.4 MHz పై ప్రభాత ప్రసారములు కలుద్దాం. మరి అందాక సెలవు. మీ రామ్చంద్. జై హింద్.